0: విద్య నైపోదు సమయానికి ఎంచిన అవస్థ మరి ఎంచినందే ఇంక అందజా బుద్ధి ఏనంద మాతవని పేరు సరిచ్చే సరిచ్చేది ఏను సరిచ్చా ఇంకటి ఓ సమండుండే ఇంక గుర్తాపుజా మళ్ళా జనత ఒట్టుకుండా ఆరసులొట్టికి వచ్చి తన పదిహేను నీళ్ళు ఉండి అల్పకుండా ఏదే నాటుకుపోతే నీళ్ళు పడుతుంది వచ్చి వాళ్ళు బెచ్చాది లేకుండా వచ్చింది బాధ్యత తలపి కొంచెం ఇల్లు తోచొని ఏలాంటి నీళ్ళు దిక్కు నీళ్ళు నీళ్ళు పడి పైకాల సమైపునగా ఒలి పొట్టునాయే పొట్టు ఇంకా తట్టునాయే ఇప్పుడు తట్టుకో నిప్పి కైకాల సమర్థనైతే మాత్రమే తట్టునాయకు వీలేవా ఆయన వల్ల కైకాలు పొడినంట తట్టునాయల బతుదల్ప కట్టేలోని తోడు కొత్త నీకున్న మండే మళ్ళా సంగతి నిప్పు రాజాకుమారి నీళ్ళు కూడా నీళ్ళు పట్టి ఎన్న బాజేలు పోను బాజేలు పోను నిన్ను తూయినాడే బాజేలు పోను నిన్న అవస్థ పునగ ఇంక బేజాలే ఎంచిన కుదాన్ని మళ్ళా మళ్ళా పుట్ట ఎంక తుత్తే పత్తి చేత పత్తే ఉండు ఒత్తికి నాలుగు తొట్టె ఉండు ఎచ్చాయి నేను మడితికి తీయలే అవు ఉండు తిరిగేలే ఆనే ఉండు కుదిలే ఉండు నిత్య ఎంచినండు
1: మళ్ళా
0: అప్పక అలాగే మలుపుడు కాల బన్నగా ఏళ్ళ ఒడంకి తిన్న నట్టెలు ఎప్పు ఎన్ని పాప దక్కలే బంగతి ఎంకితే ఖుషి అని నేను ఎన్న సాదికి ఇత్తాన్లే బలువాన్ ఎన్నిదే బల సుఖాబోడు నీరు వచ్చి అవు ఎన్ని అందు ఈ కళ్యాణ కెత్తిళ్ళు కళ్యాణ తప్పి ఉచ్చాత దానికి చుచ్చాంత అయితే మళ్ళా కళ్యాణి అని మలుచు కొడితే లడ్డు నమ్మనేదా కళ్యాణి కొంచెం కూడా తిరిగేలే పోన్న పాటు అజిపసాగు కదా కొంచెం అజిపరు పైన ఇంత ఇల్లు అలుపునా
1: పరీక్ష

0: తిని ఎంక కలిపాడు ఆయన సత్యజ్ఞ. ఎన్య మీనుని తిందదు, మల్ల మీను బతుకుండు, తుండరసనని కెందదు, సామ్రాజ్య బతుకు యాను అంజి ఊరు దరసు ఊరు స్వాధీనని ఎన్న ఉద్దేశం. అవ్వా ఊర్లో ఏ దరసు ఎంకబడేని ఊరు పనవు బంగారు
1: ఈ రెట్టి విచారణ దుమ్ము జీవితం వస్తుందా
0: అందే
1: మంచి సంపాదన వల్ల కీర్తి అవ్వాజిన సావు రెడ్డెక్క

0: ఆయ్ బట్లా నే ఈయన పండి జరిగి ఈయన పండి
1: జరిగిన తీర్మానం
0: దానికి ఏం చేయను
1: జాని ఏది కోరుడితే భక్తునికి
0: భక్తునే కుకరు వచ్చి భక్తి నేను వసూలు అని మీద ఎంకి కుక్కుంటు
1: అంటే అవు భక్తుల
0: వసూలు
1: మనుకున్నది
0: ఇంత కెందు కడుతు కుక్క ఉందా
1: పాత్ర
0: పాత్ర నిన్న
1: ఎన్నను నమ్ముదు భర్త నుండి జూ అంటు జూ
0: జూ వా భూతావు
1: ఎన్న బుడెద్ది
0: నిన్న బుడెద్ది
1: బుడెద్ది ఉండన్న బతికిన పెద్ద సంపాదన
0: అప్పగైతే నీకు బుడెద్దిలా ఉండా నిన్న బుడెద్ది నేను కొరతోడు
2: బుడెద్ది
1: తీర బుడెద్ది ఊరుందా
2: అది ఒక బుడెద్ది ఉండాలి
1: బుడెద్ది పనుకునే శబ్దం ఉండత కండనకు వరికి మాత్రం పనుకునే అధికారం ఈ మన్నత సంస్కృతి
0: ఇది బుడెద్ది మండత ఇంక బుడెద్ది పుదరకొచ్చు ఇంక బుడెద్ది
1: బుడెద్ది
0: నిన్న
1: బుడెద్ది వచ్చి
0: బట్ట ఏడు ఏడు మాలు ఎంత మరలు తప్పండు నిన్న బుడేది రామరామ సంబులింగ ఈ భతంది ఊరు ఊరు తిరిగి అన్నా ఏరన్న నిన్న మండే హాకుది నిన్న పుడే దీని అవుతుంది పోయేది
1: అంటే కథ మా బుర్ర పడే దిజ్జా అలాగే మా
2: దిబెజ్జాన్నీ పొన్నత్తావు
0: ఈ ఊరుడైతే నిక్కు పుడేది అవు ఈ మూడి జత్తా
1: ఎన్న బతుకడు మళ్ళా సంపాదన పండబడుద్ది
0: అందా
1: బుడద్దిన ఉండే ఎన్న బతికేచ్చు
0: ఎంకుండత బుక్కోరి అన్న సంపాదన నేను పడిపోయినంటే ఎంక భారీ తృప్తి అంచాది నిన్న పుడేది.

0: भगवती अन्ना
1: भगवान
2: అశోక్
3: కాలే అంటే
2: ఆమె రీల్స్ కరియాంగి
3: జైత అంటే
2: ఆమె తుకా ఫేమస్ కర్తా సాంగ్ గౌతా డ్యాన్స్ కరియా జైత్ కే
3: జైత్

0: ఎంచినందు ఎంచినాయ పోదు సమయానికి ఎంచిన అవస్థ మరి ఎంచినందే ఎంక అంత జాబు ఏనంద్ మాతా పంపారు సరిచ్చే సరిచ్చే ఏన సరిచ్చా ఇంకకి ఓ సమండుందే ఎంక గొత్తాపు జాబు
1: నిండా యాన పాటలికి
2: ఈ మరలే ఈ కోపం
1: మరలే.

0: ఎందుకెళ్తామో అని అడిగామా బొర్లుడు. పర్లనాయి కల్లించట కత్తియా నిన్న కండే నేను ఇప్పిప్పాడు. మర్లనాయి కత్తి పత్రనాథ్ బుద్ధి జన్నలతి కళ్ళు కూడా నీ మర్లనాయికి పల్లెజి అయితే విమర్శ పొడిచి ఇందా
1: సంగతి గుర్తుండీ విచార పనులు తీస్తే పాత్ర పాత్ర నట్టునాలు నట్టునాలు పనులు
0: తీరు
1: నట్టునాలు అత్తి
0: అరసులు మగల్ని నట్టునకులు మాత్రం ఏందా కడిమెత్ ఐల్ నీళ్ళు నట్టును మాత్రం నరమని
1: అరసులు రవిరాజు రవివర్ణర్ మగలి అని శ్రీమతి
0: అంటే
1: పెట్టిడి లడై పదనట్లు వర్షం
0: దేవి ఏరేనే ఒడిగేత్తావుడు అడిగేత్తావు ఓలోలావుడు ఆ ఓలోలే ఆపులు వారి సంతోష అండి. ఓకే అండి ఆయన కైపత్తిన మల్ల ఇల్లద పొండు మనం వత్తి సద్గుణి ఆయన నిన్న కైపత్తు నచ్చిన యోగ ఇంక దేవేరు కొరి ఏర్పుల సౌభాగ్య లక్ష్మి ఇవన్నీ
1: సంతోషం
0: నలభై ఎనిమిది వ్రత అండి పని అవుతుంది కొల్లలకు పోయినా

దగ్గరికి పండారు, మళ్ళాను తోచాలే మళ్ళాను తోచాలే అని దుమ్ము పండు తిప్పే. ఈ రేఖ సరిహద్దు కుళ్ళేర వంచి తాగి మల్ల ఊరు మా ఊరు స్వర్ణపురం తిత్తే ఇందే పడుతుడు స్వర్ణపురం ముందుగా పడుతూ ఊరు స్వామి.